0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మావడూరి సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ కె సరస్వతి విద్యార్థి. షీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ మావడూరి సత్యనారాయణ శర్మ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి.
3: కార్యక్రమంలో ముందుగా వినండి సీతాశోక విఘాతక, నాగస్వరావళి రాగంలో అన్నమాచార్య కీర్తన తితాళం.
4: Dr. Saraswati Vidyarthi begins her vocal recital with a composition of Annamacharya in rag Nagaswaravali, Sita Shoka Vighataka, set to Aditaal.
5: See?

0: ఇప్పుడు వినండి శ్యామశాస్త్రి కృతి మా అమ్మయని నే పిలచితే ఆహిరి రాగం ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు మా అమ్మయని నే పిలచితే, ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ ఆహిరి సెట్ టు ఆది తాళ్.

0: ఇప్పుడు వినండి అమృతవర్షిణి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి సుధామయీ సుధానిధే రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్ సుధామయీ సుధానిధే ఇన్ రాగ్ అమృతవర్షిణి సెట్ టు రూపకతాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మాన గురుగుహ రూపం. ఆనంద భైరవి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి త్రిశ్ర జాతి ఏకతాళం.
1: కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ మానస గురుగుహ రూపం ఇన్ రాగ్ ఆనంద భైరవి సెట్ టు త్రిశ్ర జాతి ఏకతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి భజ భజ మానస మిశ్రతిలంగ్ రాగంలో స్వామి హరిదాస్ రచన ఆదితాళం.
1: డాక్టర్ సరస్వతి విద్యార్థి కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ స్వామి హరిదాస్ భజ భజ మానస ఇన్ రాగ్ మిశ్ర తిలంగ్ సెట్ టు ఆదితాళ్.
2: భజ

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ మావడూరు సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి.
1: You were listening to a Carnatic classical vocal recital by Dr. K. Saraswati Vidyarthi. She was accompanied on violin by Shri Mavaduri Satyanarayana Sharma and on Mridangam by Shri Vangila Venkataramana Murthy.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH by Nirantaram Meekandinche Ragam Channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Nadaswara recital by Sri Elamanda Venkateswarlu and party, supported on special dolu by శ్రీ నిడమానూరి లక్ష్మీ నారాయణ.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ యలమంత వెంకటేశ్వర్లు బృందం వారి నాదస్వర వాద్య కచేరీ వింటారు. ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తున్నారు నిడమానూరి లక్ష్మీనారాయణ.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు త్యాగరాజు కీర్తన మరుగేలరా ఇన్ రాగ్ జయంతి శ్రీ సెట్ టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా మరుగేలరా జయంతి శ్రీ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: You are listening to Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you are enjoying Nadaswara recital by Sri Elamanda Venkateswarlu and Party.
1: Carnatic Sangeetam Karyakramamlo Sri Elamanda Venkateswarlu Brindam Vari Nadaswara Vadya Kacheri Vintunaru. Pratyeka Dolupai Sahakaram Andistunnaru Nedumaduri Lakshmi Narayana.
0: Now you will be listening to a Swati Thirunal composition, Ragam Malika, set to Rupak Thal. భావయామి రఘురామం
1: కార్యక్రమంలో తరువాత భావయామి రఘురామం స్వాతి తిరునాళ్ విరచిత రాగమాలిక వింటారు రూపక తాళంలో.

0: కంక్లూడింగ్ హిస్ రిసైటల్ శ్రీ ఎలమంద వెంకటేశ్వర్లు నౌ ప్రజెంట్స్ త్యాగరాజ స్వామి కీర్తన నగుమోము గణలేని ఇండ్రాగ్ అభేరి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా నగుమోము గణలేని అభేరి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed Nadaswara recital by Sri Ellamanda Venkateswarlu and party, supported on special dolu by Sri Nedumanuri Lakshmi Narayana. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఎలమంత వెంకటేశ్వర బృందం వారి నాదస్వర వాద్య కచేరి విన్నారు. ప్రత్యేక డోలుపై సహకారం అందించారు శ్రీ నిడమానూరి లక్ష్మీనారాయణ. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.